కి పిలువడే ఆయి ఆశకే కీమత నహి పాయి జేసా మిలకా అఖన పాహే వడ్డా నా హువే కాట్ నా జాయే ना हमरे ना होवे सोग गेंदा रहे न चुके भोग गुण हो और ना ही कोए ना को हुआ ना को होए जेवड़ आप देवड़ तेरी दात जिर दिन करके किसी रात हसन दिखा रहे समझात नानक नावे।